ఎత్తగెనకిన ఓడా కరువలే గహిలి హంగిల గహిలి లంగటేనకం ఇందల గహిలి మగే అమ్మో ఏ కాలే మతకట మే సాత్తే మినిస్సు ఉడ దిహా ఉడ బలాగన గిల్ల గల్కుంబద హ్యాపీ నరన్నీ.